0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
4: Namaskaram, Shrotalara. Me andariki andamaina udayaniki swagatam. Sangeetam. మనసును తాకే భాష, మాటలు చెప్పలేని భావాలను కూడా ఒక మంచి పాట ఎంతో అందంగా వ్యక్తపరుస్తోంది. అలాంటి మధురమైన తెలుగు సినీ సంగీతాన్ని మీ ముందుకు తీసుకొచ్చే మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలిలోకి స్వాగతం. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు కూడా కొత్త పాటలు, పాత పాటలు, కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, సినీ సంగీతపు జ్ఞాపకాలు మరియు మనసును హాయిగా చేసే సంగీత ప్రయాణంతో మీతో కలిసి ఉండబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు? మొదటి పాటతో ఈ సంగీత యాత్రను ప్రారంభిద్దాం.

విజయం అనేది ఒక్కరోజులో కాదు, కానీ ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నం ఒకరోజు పెద్ద విజయానికి దారి తీస్తోంది. మన కలల కోసం ప్రతిరోజు చిన్న అడుగు వేయడం కూడా గొప్ప విషయమే. ఇప్పుడు మరో అందమైన పాట విడు.

తెలుగు సినీ సంగీత చరిత్రలు ఎన్నో సంగీత దర్శకులు తమ ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. ఒక మంచి సంగీత దర్శకుడు కేవలం ట్యూన్ మాత్రమే కాదు, కథలు కథలోని భావాన్ని కూడా సంగీత రూపంలో మన ముందుకు తీసుకువస్తాడు. అలాంటి సంగీత మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ మరో పాట

మనసుకు నచ్చిన పని చేస్తే అలసట ఉండదు. మనసు లేకుండా చేసే పని మాత్రం ఎంత చిన్నదైనా భారంగా అనిపిస్తోంది.

మన టాలీవుడ్లోకొన్ని నటులు కేవలం నటనతోనే కాదు, వారి క్రమశిక్షణ కష్టపని తత్వంతో కూడా అభిమానులను సంపాదించారు. వారి ప్రయాణం మనందరికీ ఒక ప్రేరణ.

0: ఒక పాట ఈ తవ్వడానికి గాయకుడు గేయ రచయిత సంగీత దర్శకుడు వాద్యకారులు ఇలా ఎంతమంది కృషి దాగి ఉంటుంది. ఒక 3 నిమిషాల పాట వెనుక ఎన్నో గంటల శ్రమ ఉంది.
1: సినబాయ్ ఆ సిండు వాటర్ అందుకో.

మిత్రులారా, తెలుగు వర్డ్ ఆఫ్ ద డే భాగానికి స్వాగతం. ఈరోజు తెలుగు పదం సౌరభం, అంటే సువాసన లేదా మంచి పరిమళం. సౌరభం మీనింగ్ ఫ్రేగ్రెన్స్. మన మాటల్లో తెలుగు పదాలను ఎక్కువగా ఉపయోగిస్తే మన భాష మరింత అందంగా నిలుస్తుంది. ఇప్పుడు సంగీత సౌరభాన్ని ఆస్వాదిద్దాం.

టాలీవుడ్లో ఎన్నో చిత్రాలు ఇతర భాషల నుండి రీమేక్ అయ్యాయి. కానీ మన సంస్కృతి, మన ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి కొత్త విజయాలను అందుకున్నాయి.

0: మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులు కొంత సమయం మీకోసం కేటాయించండి. ఒక మంచి పాట వినండి, ఒక మంచి పుస్తకం చదవండి, లేదా మీకు ఇష్టమైన పనిని చేయండి.
1: ప్రపంచంలో ఎవడు ఎట్లా సంఖ నాకిపోతున్నా సరే ప్రతి ఒక్కరికి డీజే మాత్రం కావాలా డాడీ?

0: ఎవడరా వాడా గెస్ట్ అక్కడ నుంచొని గలీజ్గా గుట్కా తినుకుంటా?
1: మన జుబేర్ భయ్యానా?
2: అయితే జుబేర్ భయ్య అయితే చేస్తే గెస్ట్ల మీద పూలయా లేకుండా పన్నీర్ ఏందో అయ్యాలా? అట్లా గుట్కా తిని కూడా వెల్కమ్ వెల్కమ్ థూ అని ఉమ్ముతాడు అట్లొచ్చిన మీద.
3: పిల్లకి కంచి పట్టు, పిల్లగాని పంచ కట్టు, మూడు ముళ్ళు నువ్వే కట్టు, ముహూర్తం వీడే పట్టు.
1: పందిరి పైన డెకరేషన్ చేయమంటున్నారు.

ఒక మంచి గాయకుడి గొంతు పాటలోని భావాన్ని నేరుగా మన హృదయానికి చేరుస్తుంది. అందుకే కొన్ని పాటలు సంవత్సరాలు గడిచినా మనసులో నిలిచిపోతాయి.

ఇదే ఈరోజు తొలి రాగాలు కార్యక్రమం. సంగీతంతో పాటు కొన్ని మంచి ఆలోచనలు, సినీ విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. మళ్ళీ వచ్చే వారం మరో సంగీత ప్రయాణంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ నేను మీ వర్ష. నమస్కారములు, శుభదినం.